0: గారె గారె
1: గారె
0: గారె గారె
1: గారె
0: గారె
1: గారె
0: గారె
1: గారె ఇన్నాయా
0: ఎక్క చతుర నార అమ్మ చూడగలండి ఎక్క చతుర నార అమ్మ పక్కన కరకగదే మెదే మన్ కే ద్వార ఏ చూసట

0: గారే గారే నరబడదు గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక బట్టల
0: గారే గారే
1: ఏ సూర కిదరది ఏ సూర ఇన్నాయాడు
2: ఎక్క చతుర నార అమ్మ చోరడనకి.